నిశిచరపతి సంక్షయం విదిత్వ సురగణ మధ్యగతో వజస్పరేతి బానో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారో